గరదయి కిరే కోస్థల పానీ హైన సహీద కూరగత హో నారాయణీ కో జల హృత్యాయేర బగా ఉదయ పరలగోస్ సదభా